బుధః పుస్తక హస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణిః వరదాంకితవ

శ్రీ అంగారకటాచ స్తోత్ర మహామంత్రస్య విరూపాక్ష ఋషి గాయత్రీ ఛంద అంగారకో దేవత అం బీజం గం శక్తి రం కీలకం మమ అంగారక ప్ర